మీరు తండ్రి నాకు కాదు నీకు వెళ్ళి దర్శనం ఇది సారే నేను వారు ఎవరైనా రాయబడానికి అది మీరు గుణానికి గుణానికి కూడా రాయబడారు చెల్లవు Thank you.